మరి వేరే గతి ఎవరమ్మా. శ్యామాశాస్త్రి కృతి, రాగం ఆనందభైరవి, మిశ్రచాపుతాళం.